0: గారే గారే
1: గరబడదే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మకు పట్ట
0: గారే
1: సూర కి తరదే ఇన్నాయా అదో

0: గారే గారే
1: ఏ గరబడే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మకు బట్ట
0: గారే గారే
1: ఏ సూరకి బరది ఏ సూర ఎన్నాయా అదు
2: ఏ ఎక్క చతుర నార అమ్మ చోడగలే.